దోసో పరహార్ సయసోచీత్ తన మనసంపౌ కృష్ణ ప్రీత తీతర్ ఏక అనేక అసంఖ కర్మ తర్మ బహు సంఖ అసంఖ బిన పయ భక్తి జన్మ బిరంత హర్ గుణ గావే మిల పరమారంత ఆప మరే మారే పీ ఆప్ ఆప్య ఉపాయ థాప్య ఉత్తాప సిట్ ఉపాయి జ్యోతి తూ జాత శబ్ద విచార మిలన నహీ ప్రాత సూతక అగన పఖే జగ కాయ సూతక జలతల సభ గీతాయ నానక సూతక జన్మ మరీజే గుర ప్రసాదీ హరస పీజే రాగ ఆసా మహల్లా పహలా ఆ విచారే సో పరఖే హీరా ఏక దృష్ట తారే గుర పూరా గుర మానే మన తే మన తీరా ఐసా సౌ సరాపీ కర సచీ నగర ఏక లివ తర రహావ పూంజీ నామ నిరంజన సార నిర్మల సాజ రత్తా పయకార సిబత సహజ కర గుర కరతార ఆసా మనసా సబ జలాయ రామ నారాయణ తయ కహాయ గుర తే వాట మహల కర పాయ కంచన కాయా జ్యోత అనూప తిర పవన దేవా సగల స్వరూప మయ సో తన పల్లె సాచ అకూట పంచ తీన నవ చార సమావే తరణ గగన తల తార రగావే బార జాతో ఉల్ట పరావే మూర్ఖ హోయ న ఆఖీ సూజే ఏ వారస నీ కయా బూజే పేతా మాతా జగ సో లూజే ఊతమ సంగత ఊతమ హోవే గుణ కో తావే అగుణ తోవే పిన్ గుర్సేవే సహజన హోవే హీరా నామ జవే హరలాల్ మన మోతీ హై తసకా మాల్ నానక పరఖే నదర నిహాల్ ఆసా మహల్లా పహలా గుర్ముఖ గ్యాన్ ధ్యాన మన మాన్ గుర్ముఖ మహల్లీ మహల్ పశాన్ గుర్ముఖ సురత శబ్ద నీసాన్ ఐసే ప్రేమ భగత విచారీ గుర్ముఖ సచా నామ మురారీ అర్హావ్ ఆయ నిస నిర్మల థాన్ సుథాన్ తీన్ పవన్ నే కేవల గ్యాన్ సాచే గుర్తే హుం పశాన్ సాచా హరఖ నాయి తే సోగ అమృత గ్యాన్ మహారస భోగ పంచ సుమాయి సుఖీ సవలోక్ సగలీ జ్యోత తేరా సవ కోయి ఆపే జోడ విశోడే సోయి ఆపే కర్తా కరే సుహోయి తాయ ఉసారే హుకుమ సుమావే హుకుమో వర్తే జ్యోత పావే గుర బిన పూరా కోయ నా పావే బాలక బిరద నా సురత ప్రాణ పర జో బిన బూడే అవ మహాన్ బిన నావే క్యా లహేస నిదాన్ ఇస్ కా అన్ తన సహజ నా జానా పరమ పులానా ఫిర పశతానా గర్ పాగీ బౌరా బౌరానా బూడత జగ దేఖ్యా తౌ డర్ పాగే సద్గుర రాఖే సేవడ ఫాగే